0: మేదనంతమేవ దత్తమే
1: మే
0: క్రీడా చ మే మోదష్ట మే దాదంత మే జనిష్యమాణంత మే సూక్తంత మే సుకృతంత మే విత్తంత మే వేద్యంత మే భూతంత మే భవిష్యత్త మే సుపథంత వరుద్ధంత వరుద్ధిష్ట మే క్లుప్తంత మే క్లుప్తిష్ట మే మతిష్ట మే సుమతిష్ట మే శంతమే మదష్టమే ప్రియంతమేను కామష్టమే కామష్టమే సౌమనసష్టమే భద్దంతమే షైదష్టమే వస్యష్టమే దశష్టమే భగష్టమే ద్రవిణంతమే జంతాతమే దత్తాతమే క్షేమష్టమే ధృతిష్టమే
1: విశ్వంచమే
0: మహష్ట

పూషాతమగిందష్టమే బృహస్పతిష్టమగిందష్టమే మిత్రష్టమగిందష్టమే వరుణష్టమగిందష్టమే షట్టాతమగిందష్టమే ధాతాతమగిందష్టమే విష్ణుష్టమగిందష్టమే శునౌతమగిందష్టమే మరుతష్టమగిందష్టమే విశ్వేతమే దేవాయిందష్టమే పృథివీతమగిందష్టమే దరిక్షంతమగిందష్టమే.

పరాశక్తిపుత్రం యథాభ్యస్తరంగ లయం యాంతి తుంగా తథైవాపదసన్నిధిం సేవ్యమానే ఇతీవోర్మి పంక్తిర్ నృణాం దర్శయన్.

విజ్ఞమంజే సముద్యత్సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం రణధ్వంసకే మంజుళేత్యంతశోణే మనోహారి లావణ్య పీయూష పూర్ణే మనషడ్వదో మే భవక్లేశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే స్వర్ణాది దివ్యాంబరైర్భాసమానాం కొణత్కింగిణీ మేఖలా శోభమానాం లసద్దేమ పట్టేన విద్యోతమానాం కటింబ

సదా పూర్ణబింబకలంకైష్టహీనా తదాత్మముఖానాం బ్రువే స్కంద సామ్యం స్ఫురన్ మందహాసై సహంసాని సంచత్ కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని సుధాస్యంది బింబాధరాణీశ సూనో తవాలోకయే షణ్ముఖంభోరుహాణి విశాలేషు కర్ణాంత దీర్ఘేష్జస్రం దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు మయీషత్కటాక్ష సగత్పాతితశ్చేతి భవేత్తే దయాశీల కానామహానిహి సుతాంగోద్భవో మేసి దీవేతి శ్రద్ధ జపన్మంత్రమీశో ముదాదిఘ్రతే జానే జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్య కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్య పురద్దత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీ లసద్గండభాగః కటౌపీతవాసః కరే చారుశక్తిః పురస్తన్మమాస్తాం పురారేస్తనూజః ఇహాజాహి వత్సే దిహస్తాన్ ప్రసార్యాహ్వయత్యాదరాత్ శంకరే మాతురంగాత్ సముత్పత్యదాతం శయంతం కుమారం హరాశ్రిట్టగాత్రం భజే బాలమూర్తిం కుమారేశ సూనో గుహస్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ పులిందాత్మజాకాంత భక్తాత్తిహారిన్నే ప్రభో తారకారే సదా రక్షమాంతం ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విజేష్టే కఫోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం దుతం మే దయాళో భవాగ్రే గుహత్వం కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ దహచ్చింది భింధీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మాభైరితి త్వం పురశ్శక్తిపాణిర్ మమాజాహి శీఘ్రం ప్రణమ్యాసకత్ పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభు ప్రార్థయే అనేకవారం న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా సహస్రాండభోక్త త్వయా శూరనామా హతస్తారక సింహవక్త్రశ్చ దైత్యః మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి అహం సర్వదా దుఃఖభారావసన్నః భవాన్ దీన బంధుస్త్వదన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ద్రుతం నాశయోమాసు తత్వం అపస్మారకుష్ఠక్షయార్షప్రమేహజ్వరోన్మాదగుల్మాది రోగామహంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే ఇది స్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తిః ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతులీనామమాశేషభావాః మునీనామృతాహోర్నృణాం భక్తిభాజాం అభీష్టప్రదాస్సంతి సర్వత్ర దేవాః నృణామంత్యజానామపి స్వార్థదానే గుహాద్దేవమన్యం నజానే నజానే కళత్రం సుతా బంధువర్గః పశుర్వా నరోవాథ నారీ గృహే యే మదీయాః భజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా మృగాః పక్షిణో దంశకాయే చ దుష్టాః తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి దీక్షాగ్ర భిన్నాస్తు దూరే వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశీల జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతే న కిం దేవ సేనాధినాథ అహం చాతి బాలో భవన్ లోకతాతః క్షమస్వాపరాధం సమస్తం మహేశ నమకేకినే శక్తయే చాపి దుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమ సింధవే సింధుదేశాయ తుభ్యం పునఃస్కందమూర్తి

0: జయాశేడ బంధు జయత్వం సదా ముక్తి దానేశ సూనో భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యః పఠేద్ భక్తి యుక్తో గుహం సంప్రణమ్య స పుత్రానే కళత్రం ధనం దీర్ఘమాయుః లభేత్ స్కంద సాయుజ్యమంతే నరస్సః. ఓం.
1: Parampara is our tradition. Parampara is our heritage. Parampara is about inspiring music as your day unfolds. Join Dave Ramsuchit on Tuesday.